భగవాన్ కిల్యాణందన భగవాన్ కి శ్రీ దక్షిణానందన భగవాన్ కి శ్రీ కైకేయీనందన భగవాన్ కి శ్రీ సుమిత్రానందన భగవాన్ కి శ్రీ చారోభయ్యన్ కి హనుమాన్జీ మహారాజ్ కి శ్రీరామ్ జన్మభూమికి శ్రీకృష్ణ జన్మభూమికి శ్రీ కాశీ విశ్వనాథ్ భగవాన్ కి శ్రీ అయోధ్యాధామ్ కి శ్రీ సరియూ మహారాణికి జగద్గురు స్వామి శ్రీ రామానందాచార్యజీ మహారాజ్ కి గోస్వామి శ్రీ తులసీదాస్ జీ మహారాజ్ కి సమస్త పూర్వాచార్యోకి సర్వసంత వైష్ణవ భగవాన్ కి సత్య సనాతన్ ధర్మ కి గో మాతాకి భారత్ మాతాకి ప్రాత